0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
2: నమస్కారం శ్రోతలారా, భారతీయ సనాతన జ్ఞాన సంపదనలు అంతర్లీనంగా ఉన్న సూత్రాలను మాతో పంచుకోటానికి ఆచార్య శ్రీ బాలకృష్ణ గారిని ఇప్పుడు సాదరంగా ఆహ్వానిద్దాం.
3: ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష శుభ సందర్భంగా ఈ రెండు మూడు మాటలు వినిపించడానికి సదవకాశం కలుగుతున్నది. సకల చరాచర సృష్టికి కారణం సత్యస్వరూపుడైన బ్రహ్మ అన్నది నిర్వివాదాంశం. ఈ సృష్టి పరబ్రహ్మ కంటే వేరని అనడం అజ్ఞానం. అద్వైత జ్ఞానం ప్రకారమైన మన అనుభవం ప్రకారమైన ఈ దృశ్య మాన ప్రపంచమే పరబ్రహ్మ కాజాలదు. దీని వెనక ఉన్న పరబ్రహ్మమే అద్వితీయదు, శాశ్వతుడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి తన విభూతులను గురించి వివరించాడు. సమస్త ప్రాణుల హృదయంలో ఉన్న ప్రత్యాగాత్మ తానేనని ప్రాణుల ఆది అంతాలు, సృష్టి స్థితి లయలు తానేనని చెప్పాడు. ప్రతి జీవిలోనూ దేహేంద్రియ మనోబుద్ధులకు సాక్షి ఆ ప్రత్యాగాత్మ, దానినే జీవాత్మ అంటారు. జీవాత్మే పరమాత్మ అన్నది అద్వైత బోధ. జీవుడు పరమాత్మ స్థానాన్ని పొందాలంటే జీవాత్మ స్థానాన్ని చేరితే చాలు. అంటే పంచకోశాల నుంచి తనను వేరు చేసుకుని దేహేంద్రియ మనోబుద్ధి మొదలైన వాటి సాక్షిగా ఉన్న ప్రత్యగాత్మను సాక్షాత్కరించుకోవాలి. ఆ ప్రత్యగాత్మే పరమాత్మ. ఉపనిషత్తులన్నీ ఈ సత్యాన్ని బోధిస్తున్నాయి. ప్రతి జీవిలోని భగవంతుడు పరబ్రహ్మ రూపంలో నివసిస్తున్నాడు. కనుక ఏ జీవిని అల్పుడని అనడానికి వీల్లేదు. ప్రతి ప్రాణిలోనూ భగవంతుడున్న దృఢ విశ్వాసంతో ఏ జీవిని హింసించక పరోపకార పరాయణుడై ప్రవర్తించాలి. పరప్రాణి సేవను మాధవ సేవగా భావించాలి. సర్వత్రా భగవత్ సన్నిధానంగా భావిస్తూ ఎటువంటి పాపకర్యం చేయకుండా శ్రీ శంకర భగవత్పాదులు తెలియపరిచారు. వివేకి అయిన సాధకుడు బ్రహ్మ వస్తు సమర్పణ మాని త్యాగవ్రతగాత్మను స్మరించాలి. బాహ్య ప్రపంచం గురించి ఆలోచనలు తిరస్కరించడం ద్వారా మనసు ప్రసన్నతను పొందుతుంది. ఈ ప్రసన్నతే పరమాత్మ దర్శనానికి దారి చూపుతుంది. ఏరుగొందలవాడా వెంకటరమణ గోవింద గోవింద.
2: ఆచార్య బాలకృష్ణ గారు ఎంతో విలువైన

సందేశాన్ని మీ ఆలోచనలను మా శ్రోతలతో పంచుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. మీ ఆహ్వానాన్ని స్వీకరించి మా ఆహ్వానాన్ని స్వీకరించి ఈ ఉదయాన్ని మీ అమూల్యమైన సందేశంతో మరింత అర్థవంతంగా చేసినందుకు మీకు మరోసారి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక ఇప్పుడు మా కార్యక్రమం పూర్తి అవుతున్నది. నమస్కారములు, శుభదినం.

श्रेयः कंथाय कल्याणानिधये निधये अर्थिनां श्री वेंकटानिवासाय श्रीनिवासाय मंगलम् श्रोतलकु विशेषंगा मन स्वामी భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారం హరే శ్రీనివాస శుభోదయం నమస్కారం స్వాగతం ఈ ఉదయపు వేళ శనివారం నాడు అంటే మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం విశేషంగా ఈ 40 రోజుల వ్రతకాలం మన భాద్రపద మాసం నుంచి ఆశ్వయుజ మాసం వరకు మన 40 రోజుల వ్రతకాలం పాటించడానికి మన భక్తులందరూ స్వామివారి భక్తులందరూ ఎంతో భక్తి భావాలతో స్వామివారిని పూజిస్తూ ఈ 40 రోజుల వ్రతం ఎంతో బాగా జరుగుతున్నదని అనే నమ్మకంతో మన కార్యక్రమంలో భక్తి పాటలతోనే ప్రసారం చేస్తాం దైవ సన్నిధిలో ఉంటూ దైవ భక్తి గల వాళ్ళు ఎంతో భక్తి భావాలతో స్వామివారిని పూజిస్తున్నారు దేశ మంటత సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ ఓసమ్ అట్మాస్ఫియర్ ఇన్ ద 40 డేస్ ఆఫ్ మన వ్రత కాలం కదా యుల్ బి ఫీలింగ్ ఇట్ డెఫినెట్లీ భక్తి భావాలతో స్వామివారిని పూజిస్తే తప్పనిసరిగా ఈ భావాలు మీకు కలుగుతుంది పదండి శ్రోతలరా మన ఉదయపు వేళ కార్యక్రమం మొదలు పెడుతున్నాం ఈ ఉదయపు వేళ స్వామివారికి దండాలు పెడుతూ స్వామివారికి అంకితం చేస్తూ మన జీవితం స్వామి సన్నిధిలో ఉంటూ మన కార్యక్రమం మొదలు పెడుతున్నాం ఈ కలియుగ దైవంగా విలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మన జీవితం సఫలంగా అవుతుందని అనే నమ్మకంతో ఈ 40 రోజుల వ్రతకాలం బాగా జరుగుతుందని మా నమ్మకం ఏడు కొందలవాడ వెంకటరమణ గోవింద గోవింద

గోవిందా గోవిందా పాడుతూ పలుకుతూ స్మరిస్తూ ఈ జీవితం సఫలంగా అవుతుందని మా నమ్మకంతో మొదలు పెడుతూ

స్వామివారిని పూజిస్తూ మన జీవితంలో ఎన్నో విషయాలు ఆనందంగా వస్తాయి.

గోవిందా గోవిందా అంటే గోవులను భూమిని రక్షించేవాడు గో అంటే ఆవు లేదా భూమి వింద అంటే కాపాడేవాడు ఆవులను సకల జీవులను భూములంద భూమండలాన్ని రక్షించే శ్రీకృష్ణుడు లేదా మహావిష్ణువు అని అర్థం.

గోవిందా అనే నామం వేదాల ద్వారా తెలియబడేవాడు అంటే గోవిందుడు. గో అనే పదానికి వేదాలు అని కూడా అర్థం ఉంటుంది. వేదాల అధ్యయనం ద్వారా

గ్రహించేవాడు. గో అంటే ఇంద్రియాలు. మన మనస్సును ఇంద్రియాలను తన అదుపులో ఉంచుకునే సర్వాంతర్యామి అని అర్థం. తిరుమలలో ఇంకా మన దేశంలో కూడా గోవింద గోవింద అని స్మరించడం వల్ల సకల పాపాలు నశించి మనస్సు ప్రశాంతంగా మారుతుందని భక్తుల నమ్మకం. ఎస్ వి బిలీవ్ దాట్ ఇఫ్ వి చాంట్ ద నేమ్ గోవింద గోవింద ఆల్ అవర్ సిన్స్ విల్ వనిష్ అండ్ ఇఫ్ అవర్ మైండ్ ఈస్ ప్యూర్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గోవింద తప్పనిసరిగా స్వామివారు ఆశీసులతో మన జీవితం ఎంతో అద్భుతంగా సకలంగా నిర్మలంగా నడుస్తుంది. సో కీప్ చాంటింగ్ గోవింద గోవింద విత్ అస్. చాంట్ ద హోల్ ఆఫ్ యువర్ లైఫ్ విత్ ద నేమ్ ఆఫ్ గోవింద అండ్ యుల్ సీ ద మ్యాజిక్.

దేశమంతటా గోవింద పూజ వెంకటేశ్వర పూజ జరుగుతున్నాయి. అయితే ఈ రోజు ఆన్ ది సాటర్డే 26th of September భువాలం శ్రీ సింహాద్రి అప్పన్న దేవాలయం తమ వెంకటేశ్వర పూజ ఏర్పాటు చేస్తున్నారు. హోష్నో శ్రీ ఆది నారాయణ ఆలయం, బెల్వ్యూ శ్రీ విష్ణు క్షేత్ర మందిరం, ఫ్యామిలీ గార్డెన్ బెల్వ్యూ మొహల్లా, కొద్దో మందిరం, బెల్గో శ్రీ కృష్ణ ఆలయం, ఫినిక్స్ శ్రీ విష్ణు మందిరం, ఫోరెస్ట్ సైడ్ శ్రీ రాధాకృష్ణ దేవాలయం, బొన్వన్ శ్రీ మహావిష్ణు దేవాలయం, మో దిజే అమ్మో థ్రెజో శ్రీ విష్ణు మందిరం, కాండెమాస్క్ పావే శ్రీ రామ మందిరం, సుయాక్ శ్రీ కృష్ణ మందిరం, మెజోనెట్ శ్రీ కృష్ణ దేవాలయం, పాంప్లిమూస్ శ్రీ మహావిష్ణు ఆలయం, తెరూజ్ అత్ రామేశ్వరనాథ్ మందిర్ హోల్ బాపిన్యోలే, ఒలివియా శ్రీ వెంకటేశ్వర ఆలయం. Sunday 27th of September, Okule Shri Venkateshwara Devalayam, Sandfield Shri Lakshmi Narayana Mandiram, Belaya Telugu Sabha Valita Shri Narasimha Mandiram, Inka Samota Belom Telugu Sabha. And Thursday 1st of October, Coromandel Telugu Sabha, which will be held at Mauritius Telugu Mahasabha, Swami Tyagaraja Mandapam.

సూర్య చంద్ర కాంతుల రూపంలో వెలిగేవాడు. గో అంటే సూర్య, చంద్రుల కాంతి వరం, చంద్రుల కాంతి వర్షం అంటే కిరణాలు సమస్త విశ్వానికి వెలుగును శక్తిని ఇచ్చే తేజో రూపుడు గోవిందుడు. ఆపదలో ఆదుకున్న నామం ప్రళయ కాలంలో లేదా రాక్షసులు భూమిని సముద్రంలో ముంచేసినప్పుడు వరాహ అవతారంలో భూదేవిని వెతికి పట్టుకుని రక్షించినందున స్వామికి గోవిందుడు అనే పేరు వచ్చింది. ఇలా గోవింద గోవింద పాడుతూ గోవింద నామాలు స్మరిస్తూ మన జీవితంలో అద్భుతమవుతుంది.

ఎవరెవరు తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు? సో మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, జన్మదినోత్సవ శుభాకాంక్షలు. సెలబ్రేటింగ్ యువర్ బర్త్డే ఇన్ దిస్ బ్యూటిఫుల్ మంత్ ఆఫ్ భాద్రపద, సచ్ అ వండర్ఫుల్ థింగ్ కదా. సో లెట్స్ గో to Chemin Grenier, wishing belated happy birthday to Vritika Lachmadu from Amma Vilashni, Nana Vinan, Akka Vishni, Baba Makanu, from Nishta, Raja, Sirisha and Shriyan, and from me, wishing belated happy birthday to you, Vritika. May Swami Varu bless you with all the good things in life. Grow up to be a big lady, so smile, and all the blessings to you. Wishing very happy birthday to Ravina Sumana, celebrating her birthday today. It's from Ammavema Nanna Subiraj from Maheshwara, specially from Bharta Satya Sumana. Wishing very happy birthday to you, Ravina, and it's from me also. May Swami bless you. So once again, Janmadinotsava Shubha Kangshalu to you.

0: స్వామివారి సన్నిధిలో ఉంటూ
1: శాంతాకారం
0: అందంగా ఉంటుంది కదా ఈ వాతావరణం.

గోవిందా గోవిందా పాడుతూ మన ఈ ఉదయపు వేళ కార్యక్రమం కొనసాగిస్తూ వి ద గోల్డెన్ వాయిస్ ఆఫ్ స్వర్గీయ దేవరాజ్ బంగాడి గారు డెడికేటింగ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ విషింగ్ హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్ టు Amma Gyana Mangata of Lac Les Mans Rivière du Rempart, who will be celebrating her birthday on 28th of September, Monday. So from Bharata Ramesh, Putullu Rina Varuna Karishma, Alludu Vikash from Aryan, from all the members of Lac Les Mans Vishnu Mandiram, wishing very good health and long life to you. May Swami Varu bless you. Wishing all a very good weekend. It's from Witi, Shanshini and Punish Sitana.

సంగీత ప్రియులారా, సమయం సమీపిస్తున్నది మన కార్యక్రమం పూర్తి చేయడానికి. మన కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలని ఎంతో మెచ్చుకున్నాడని ఆశిస్తూ, మరవకండి, ఎక్కడైనా స్వామి వారి పూజలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి స్వామి వారిని దర్శిస్తూ స్వామి వారి ఆశీస్సులు పొందుతూ. అయితే మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తున్నది. వంద నామి దగ్గర

సెలవు తీసుకుని హరి శ్రీనివాస నమస్కారం ఏడు కొందలవాడ వెంకటరమణ గోవింద గోవిందా

నమస్కారం శ్రీవారి సన్నిధిలో మనసారా పలికే ఒక్క మాట గోవిందా గోవిందా ఆ నామస్మరణలోనే ఒక ప్రశాంతత ఉంది ఆ నామంలోనే ఒక నమ్మకం ఉంది ఆ నామాన్ని పలికిన ప్రతి హృదయంలోనూ ఒక ఆశ ఉంది కష్టాల్లో ఉన్నప్పుడు కొండంత ధైర్యాన్ని ఇచ్చేవాడు సంతోషంలో ఉన్నప్పుడు కృతజ్ఞతను స్వీకరించేవాడు మన కోరికలను మాత్రమే కాదు మన హృదయాన్ని కూడా తెలిసిన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈరోజు మన కార్యక్రమం పూర్తిగా శ్రీవారి వైభవానికి అంకితం శ్రీనివాసుని నామస్మరణతో స్వామివారి మహిమను తలచుకుంటూ భక్తి గీతాలను ఆస్వాదిస్తూ ఈ 2 గంటల ప్రత్యేక ప్రయాణంలో మనమందరం కలిసి సాగుదాం మనసారా పలుకుదాం గోవిందా గో

వెంకటేశ్వర అనే నామాన్ని పలికినప్పుడు మనలో కలిగే భావమే ప్రత్యేకం. ఎంతటి సమస్య ఎదురైనా స్వామియు ఉన్నాడు అనే నమ్మకం మనసుకు బలాన్ని ఇస్తుంది. దైవాన్ని చేరుకోవడానికి పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. నిష్కల్మ శమైన మనసుతో ఒక్కసారి పిలిచినా చాలు. గోవిందా అనే పిలిచే ఆ పిలుపులోనే భక్తి ఉంది.

ఏడు కొండలు ఏడు శిఖరాలు ఆ కొండల మధ్య కొలువై ఉన్న శ్రీవారు. తిరుమల గురించి ఆలోచించినప్పుడే మన కళ్ళ ముందు కనిపించేది ఆ పవిత్రమైన కొండ, స్వామివారి ఆలయం, గంటల శబ్దం, భక్తుల నామస్మరణం. అక్కడికి వెళ్ళిన ప్రతి భక్తుడి అనుభవం ఒక్కటే.

భక్తి అంటే కేవలం పూజ చేయడం కాదు. భక్తి అంటే విశ్వాసం. మనకు అర్థం కాని సమయంలో కూడా స్వామి ఏది చేసినా నా మంచికే అని నమ్మటం. మన ప్రయత్నం మనం చేయాలి, ఫలితాన్ని స్వామివారికి సమర్పించాలి. అదే నిజమైన శరణాగతి.

శ్రీవారి భక్తులు ఎంతో ప్రాచుర్యం పొందిందని శ్రీ వెంకటేశ్వర వ్రతం. ఇంటిల్లిపాది కలిసి స్వామివారిని స్మరించుకుంటూ పూజ చేసుకుంటూ కథను వింటూ నామస్మరణ చేస్తూ గడిపే ఆ సమయం ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా మారుతోంది. వ్రతం మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది, దైవాన్ని మన జీవితంలో భాగంగా చేసుకోవాలి అని.

ఒక కుటుంబంలో అందరూ కలిసి దేవుడిని స్మరించే క్షణాలు చాలా విలువైనది. పిల్లలు పెద్దలను చూసి నేర్చుకుంటారు. అమ్మ నామస్మరణ చేస్తే పిల్లలు వింటారు. నాన్న పూజ చేస్తే పిల్లలు గమనిస్తారు. అమ్మమ్మ తాతయ్యలు కథలు చెబితే ఆ భక్తి తరతరాలకు చేరుతుంది. అందుకే భక్తి ఒక వ్యక్తి దగ్గర ఆగిపోదు, అది ఒక తరం నుంచి మరో తరానికి ప్రయాణిస్తుంది.

శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమను తలచుకుంటూ మనసారా స్మరించుకోవాల్సిన మరో దివ్య స్వరూపం శ్రీ పద్మావతి అమ్మవారు. శ్రీవారు అలమేలు మంగమ్మ. ఈ దివ్య దంపతుల స్మరణలో ప్రేమ, కరుణ, మంగళం అన్నీ కలిసి ఉంటాయి. ప్రతి ఇంటిలో సుఖశాంతులు, ఐశ్వర్యం, సౌభాగ్యం నెలకొనాలని అమ్మవారి

మనసు అశాంతిగా ఉన్నప్పుడు, ఎన్నో ఆలోచనలు మనల్ని చుట్టూ ముట్టినప్పుడు, కొన్ని క్షణాలు కళ్ళను మూసుకుని గోవిందా అని పలకండి. నామస్మరణ మనసుకు ఒక లయను ఇస్తుంది. ఆలయంలో మన ఆలోచనలు నెమ్మదిస్తాయి. అందుకే భక్తి సంగీతం వినడం కూడా ఒక రకమైన ధ్యానం.

వారి అలంకారం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పుష్పాలతో, ఆభరణాలతో, పట్టు వస్త్రాలతో, మరింత ముఖ్యంగా భక్తుల ప్రేమతో అలంకరించబడి ఆ దివ్యమూర్తి శ్రీనివాసుని దర్శనం భక్తుడి మనసులో చెరగని ముద్ర వేస్తుంది. స్వామివారి రూపాన్ని మనసులో నిలుపుకుని ఇప్పుడు మరో మధురమైన భక్తి గీతాన్ని వినేద్దాం.

లేడనిపిస్తోంది. అలాంటి సమయంలో దేవుడితో మాట్లాడండి. ఆయనకు మన సమస్య చెప్పాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే మనసు తెలిసిన స్వామికి మాటలు అవసరమే లేదు. శ్రీవారిని స్మరించుకుంటూ ముందుకు సాగుదాం.

భక్తుడికి దేవుడిపై ఉన్న విశ్వాసం చాలా గొప్పది. నా పని జరుగుతుందా అనే ప్రశ్న కంటే స్వామి నా కోసం ఏదో ఒకటి చేస్తాడు అనే నమ్మకమే భక్తి. మనకు కావాల్సినది ఇవ్వడం మాత్రమే, దైవ కృప కాదు. మనకు అవసరం లేని దానిని మన జీవితంలోకి రాకుండా కాపాడడం కూడా దైవ కృపే.

ఆధ్యాత్మిక వాతావరణాన్ని నిర్మించడంలో మహిళల పాత్ర ఎంతో ప్రత్యేకమైనది. ఉదయం దీపం వెలిగించడం నుంచి పండుగ రోజున పూజ చేయడం వరకు, పిల్లలకు దేవుడి కథలు చెప్పడం నుంచి కుటుంబం కోసం ప్రార్థించడం వరకు ఆమె భక్తి ఇంటి ప్రతి మూలలో కనిపిస్తుంది. శ్రీవారిని స్మరించుకుంటూ ప్రతి మహిళకు శక్తి, ధైర్యం, ఆరోగ్యం, సంతోషం కలగాలని ప్రార్థిద్దాం.

శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి వేచి చూసిన భక్తుడు ఆ ఒక్క క్షణంలో స్వామివారిని చూసినప్పుడు ఆ ఎదురు చూపులన్నీ మరిచిపోతాడు. అదే దర్శన మహిమ. మన జీవితంలో కూడా కొన్ని విషయాలకు సమయం పడుతోంది, కానీ సరైన సమయంలో వచ్చిన దైవకృప అన్ని ఎదురు చూపులకు అర్థాన్ని ఇస్తుంది.

అంతునికి స్మరించే నైవేద్యం కేవలం ఆహారం కాదు, అది మన కృతజ్ఞత. స్వామి, నువ్విచ్చిన దానిలో కొంత నీకే సమర్పిస్తున్నాను అనే భావం, అందుకే చిన్న నైవేద్యమైన భక్తితో స్మరిస్తే సమర్పిస్తే అదే గొప్పది. భక్తితో పరిమాణం కాదు, భావం ముఖ్యం.

దేవుడిని ప్రేమించడమంటే దేవాలయంలో మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న మనుషులను ప్రేమించడం కూడా. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం, ఒంటరిగా ఉన్న వారికి తోడుగా నిలవడం, ఇవన్నీ కూడా ఒక రకమైన భగవద్ సేవే. శ్రీవారి సేవ భావాన్ని మనం జీవితాల్లోకి తీసుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు దాన్ని సంకల్పిద్దాం.

స్వామి వారితో మాట్లాడటానికి దేవాలయానికి వెళ్లాల్సిన అవసరమే లేదు. మన గదిలో, మన ప్రయాణంలో, మన పని మధ్యలో మనసులోని స్వామివారిని తలచుకోవచ్చు. స్వామి, నన్ను నడిపించండి అనే ఒక్క మాట చాలు దైవంతో మన బంధం అంత రంగీక.

0: పిల్లలకు భక్తిని నేర్పించడానికి పెద్ద పెద్ద ఉపన్యాసాలు అవసరం లేదు. ఒక చిన్న నమస్కారం, ఒక గోవింద, ఒక చిన్న పూజలో పాల్గొనడం, ఒక దేవుడి కథ వినడం, ఇంతే చాలండి. పిల్లల మనసులో చిన్న వయస్సులో నాటిన మంచి విలువలు జీవితాంతం వారితో ఉంటాయి. శ్రీవారి ఆశీస్సులు ప్రతి చిన్నారి మీద ఉండాలని కోరుకుందాం.
1: నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కీర్తి మధురాతి మధురం స్వామి.

మన చేతుల్లో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మనసును బాధించుకోవడం కంటే మన ప్రయత్నం చేసి మిగిలిన దాన్ని స్వామివారికి వదిలేయడం నేర్చుకోవాలి. అదే శరణాగతి అని అంటాం. స్వామి, నాకు ఏది మంచిదో అని ఇవ్వు అని అడిగినప్పుడు మన ప్రార్థన మరింత అందంగా మారుతుంది.

వారి కృప మన ఇంటిపై ఉండాలి, మన కుటుంబంపై ఉండాలి, మన పిల్లలపై ఉండాలి, మన పెద్దలపై ఉండాలి. మన జీవితంలో సంతోషమున్నా కష్టమున్నా ప్రతి సందర్భంలోనూ శ్రీవారిని మరవకూడదు. ఎందుకంటే సుఖంలో దేవుడిని స్మరించే మనసు కష్టంలో దేవుడిని నమ్మే ధైర్యాన్ని పొందుతుంది.

క్షణంలు మనందరం కలిసి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి, మా కుటుంబాలను కాపాడండి, మా పిల్లలకు మంచి భవిష్యత్తు ప్రసాదించండి, మా పెద్దలకు ఆరోగ్యం ఆయుష్షు ఇవ్వండి, కష్టాలు ఉన్న వారికి ధైర్యం ఇవ్వండి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం ప్రసాదించండి, మనసులో బాధ ఉన్న వారికి ప్రశాంతత ఇవ్వండి, మా జీవితాల్లో సత్యం ధైర్యం ప్రేమ భక్తి నింపుము. గోవిందా గోవిందా.

ముగింపుకు ముందు శ్రీవారి స్మరణ. 2 గంటల ఈ భక్తి ప్రయాణంలో మనం ఎన్నో విషయాలను తలచుకున్నాం. తిరుమల కొండలను, శ్రీవారి దివ్య రూపాన్ని, పద్మావతి అమ్మవారిని, వెంకటేశ్వర వ్రతాన్ని, నామస్మరణను, శరణాగతిని, కుటుంబ భక్తిని, కానీ చివరికి ఇవన్నీ మనల్ని తీసుకెళ్ళి ఒకే ఒక్క చోటు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల వద్దకు.

ఈ రోజు మనతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మన జీవితాల్లో ఎన్నో మార్పులు వచ్చినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా, మనసారా పలికే ఆ ఒక్క నామం మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటుంది. శ్రీవారి కృప మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీకు ఆరురారోగ్యాలు, సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలగాలని ప్రార్థిస్తూ నమస్కారములు.